0: ఆస్ట్రేలియా ప్రీమియర్ లీగ్.
1: నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రేయా ప్రీమియర్ లీగ్ ఆన్ ఆస్ట్రేయా ఎఫ్ఎం 90 నాడినొప్పం నాటార్ కొప్పం.